చిత్తూర్ చైనీస్ సెల్ లింగి తీగతి అని అవుతుంది. ఎరంగే లింగియో సిజే మేలు ఏమన్నా ఉండాలి. ఏ నా గ్యాగి చోల్ చే చిత్తూర్ చోల్ చిగా ఎరే చనిల్ సర్గోన్